0: పతిగర్హం అత్యంతం కాలంతరే సమర్పితుం వర్ధమే.
1: అనంతమయం సంఘానుతపీనయ్య.